అది మిదునియేగా హక్కు గుతుం ఎక్కిబావి ఖణుమీహకు ఆఖర్ ద్వహుగా విశ్వాణి ఖణుమీహి కంగే ఏనా వాహుషి మగు గెల్లిఫావా మీహు కంగే.

0: బిస్మ్ రహమాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్. తివిరాజ్య గడుగే మెందుకొరి ఎగారాగే ఖబరుగే ముహిమ్ సుర్ఖీ తొక్కె తెరేక మాల్దీవ్స్ 2.0 మషూర్ కమాయికు లామర్కజీ నిజాముగే తెరే ఖిద్మెత్తకుగే ఫెంవరు రంగళు కురివి హరుదనావిగెన్ దానికమ మాల్దీవ్స్ ఇనోవేషన్ అండ్ డిజిటల్ కంపెనీ మైండ్ కోగే మేనేజింగ్ డైరెక్టర్ విదార్ విజ్జె కౌమీ ఎయిర్లైన్ మాల్దీవియన్గే ఫ్లీట్గా బేనుం కురముందా డేష్ అషగ్గే బోటు తంగ్ ఆ కురుముగే మష్రూగే దశుం ఇతురు ఏటీఆర్ మతిందా బోటు గెణవుమ ఓడర్ దీఫవాకమం ఎకుంఫుణీగే మేనేజింగ్ డైరెక్టర్ విదాళ్ విజ్జె లామతుళు యునెస్కో బయోస్ఫియా రిజర్వ్గే గొతుగా కండేళ్మట్టకా మియహరు తెరేగా హుషేహ్మ మసెకే కురముందాకమ మూస్మీ భద్రతకా తిమావెట్ట హకత్యా బెహే బుజారాయిన్ హామకొఫి యూక్రెయిన్నా దెకొళక్ కురముందా హంగురామేగా రష్యాగే సిఫాయం మరువముందా నిస్వై ఫాయిత్వి అహరాళా బలాయిరు తింగుణియన్ ఇతురువే యూక్రెయిన్గే బింతకం ఐగ్గద కురుముగా హోద ముందియ కురియరుంత మడుజైఫవాకంగా మస్రహు దిరాసా కురా ఇదారాతక జమ్మియాతకుం బుణిఫి. దివిరాజ్య గడుగే మిగడీగే ఖబరాయకుం బద్దలు కొల్లి సామియా అహ్మద్ వహీద్ తిన్ ఖబర్తకుగే తఫ్సీలాయకు కురియద్దానం. మాల్దీవ్స్ 2.0 మష్రూ ఆయకు లామర్కజీ నిజామిగ్గే తెరేన్ ఖిద్మెత్తకుగే ఫెంవరు రంగళు కురివి హరుదనావిగిన్ దానికమ మాల్దీవ్స్ ఇనోవేషన్ అండ్ డిజిటల్ కంపెనీ మైండ్ కోగే మేనేజ్ డైరెక్టర్ సయీదా ఉమర్ విదాళ్ విజ్జె ఇగ్దు సోది తరగ్గీయా దతుర్ఫతురా వ్యఫారియా బెహే బుజారాయిన్ ట్రేడ్ డెస్క్ విత్ అణాగ నమ్గా సిల్సిలాకు కురియగిందా పొడ్కాస్టుగా వాహక దక్కోమున్ మాల్దీవ్స్ ఇనోవేషన్ అండ్ డిజిటల్ కంపెనీ మైండ్ కోగే మేనేజింగ్ డైరెక్టర్ సయీదా ఉమర్ వని మాల్దీవ్స్ 2.0 ఆ గుడేగుతుం వాహక్ఫుల్ దక్కవాఫ సయీదా విదాళ్వి సర్కారుం ఇస్నగాగెన్ కురియగ్గెందా డిజిటలైజేషన్ సియాసతునువత మాల్దీవ్స్ 2.0గా కండాళాఫ అమలు మాస్తక వాసిల్ వెజ్జనమ వరగ్గీన ఫసీహతకే లిబేనికమ ఎగుతున్ రాజ్యఫద జజీరా గౌమెగ్గా లామర్కజీ నిజామకు మసికి కురుముగే మగు ఫహివెగెన్ దివుమాయకు రయీతున్నద్దే ఖిద్మెత్త విఎంఏ ఫురిహమయ ఫోరు కొద్దిరుమ ఫసీహవెగెన్ దానికమ విదాళ్వి సయీదా విదాళ్వి మీ డిజిటలైజేషన్ సియాసతాయకు వజీఫాగే మాహౌలవ్వెస్ వర బుడితి బదలుతకిన్ అన్నానికమ కబూల్ కురవేకమ ఎగుతుం వజీఫా అదా కురాకొమ్మె మీహకవ్వెస్ వజీఫాగే మాహౌలా అమిల్ల దిరిఉళుముగే కంతత్తం ఎమ్మె ఎదువే గొతిగ్గా బెలెన్స్ కురుమ ఫసేహవెగెన్ దివుముగే ఇతురుం ఆయిలి గుళుంత బదహి కురుమ ఫసేహవెగెన్ దానికమ సయీదా విదాళ్వి గౌమీ ఎయిర్లైన్ మాల్దీవియన్గే ఫ్లీటుగా బేనుం కురముందా డేష్ 8గే బోటు తంగ్ ఆ కురుముగే మష్రూగే దశుం ఇతురు దే ఏటీఆర్ మతిందా బోటు గినవమం ఓడర్ దీఫవాకమ ఎకుంఫుణీగ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రాహిం ఇయాస్ విదాళ్ విజ్జె ఇయాస్ మిహెం విదాళ్వి కుంఫుణితకుం కురముందా మసిక్కే తంగ్ హిస్సా కురుమ పిఎస్ఎం న్యూస్ఉం గెనస్తే ఖాస ప్రోగ్రామ్గా వాహక దక్కోము గౌమీ ఎయిర్లైన్ మాల్దీవియన్గే ఫ్లీటుగా హిమనే డేష్ అషెం మరుకాగే బోటు తంగ్ ఏటీఆర్గే బోటు తక బదలు కురుముగ మసెకే ఎకుంఫుణిం ఫషాఫోణి దిహాస్ బావిస్ వనాహరు మీ మషూవం అలియాళు అలవ్వా వాహక దక్కోమున్ ఇయాస్ విదాళ్వి ఇతరు దెబోటే గెణవమం మిహారు ఓడర్ దీఫవాకమ ఇయాస్ విదాళ్వి అలం ఓడర్ దిన్ దెబోటుగి తెరేన్ ఎబ్బోటు మిహరుగి ఫహుకొళు రాజ్య గెణవమం మసిక్కి కురమున్ దాకమ అది దివన బోటుస్ అన్నాహరుగి ఫహుకొళు రాజ్య గెణవమం మిహార్ మసిక్కి కురమున్ దాకమ విదాళ్వి మీగ సబబుం ఎకుంఫుణి మిహార్ బేణుకురముందా డేష్ అషెం మరుకాగి బోటుత ఫేస్ అవుట్కో ఫ్లీట్ జమానీ కురుమ కురియగెందా ప్రోగ్రామ్గే బొడ్బయం హాసిల్ కురవేనకమం ఇయాజ్ విదాళ్వి కుంఫుణి మిహార్ బేణుకురముందా డేష్ అషెగ్గే బోటుతకకి దేహా సవ్వణహరం ఫిషగెన్ ఎతిరే గుదుహుంతకుగా బేణుకురముందా బోటుతకెక్కం ఫాహగ కురవ్వమున్ ఇయాజ్ విదాళ్వి ఏ బోటుతకకి మిహార్ వర దోసెఫా బోటుతకెక్కమ అది మీ బోటు తక్కుగే మరామా తబ్బుడు హేదే కురజహేకం విస్ ఇయాస్ ఫాహగ కురవే లామతుళు యునెస్కో బయోస్ఫియా రిజర్వ్గె గొతుగా ఖండేళ్మట్టకా మియహరు తెరేగ హుషేళ్మ మసికి కురముందాకమ మూస్మీ భద్రతకా తిమావిట్ట హకత్యా బెహే బుజారాయిన్ హామకొఫి కురియంగై ఫసహరుగె తెరేగ రాజ్యగి ఇతురు తిం బయోస్ఫియా రిజర్వ నేచ పాకుత కాయం కురుమకి ರೈಸುಲ್ ಜುಮ್ಹೂರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮೊಯ್ಸುಗೆ ರಿಯಾಸಿ ವಾದುಫುಳೆ ಮಿಯಮಾಸ ವಾಸಿಲು ಮಟ್ಟಕ ಸರ್ಕಾರಗೆ ಪ್ರಥಮ ಆಹಾರ ತೆರೆಗೆ ವಣಿ ಬಯೋಸ್ಫಿಯಾ ರಿಸರ್ವ್ಗೆ ಗೊತ್ತುಗ ಕಂಡೇಳುಮ ಶೌಗರಿವ ಅತೊಳತಕು ಪ್ರಪೋಸಲ್ ಹುಷೇಳುಮ್ಗೆ ಫುರ್ಸತ್ ಹುಳುವ ಲಾಫ ತಿಮಾವಿಟ್ಟ ಬೆಹೆ ಉಜಾರ ಇಂಫಾಹಗೆ ಕುರವಿ ಗೊತ್ತುಗ ರೈಸುಲ್ ಜುಮ್ಹೂರಿಯಾಗೆ ವಾದುಫುಳ ಎಗ್ಗೊತ ಮಿದವ್ರಿಗೆ ತೆರೆಗ ಇತುರುತಿನ ಸರಹದ್ದೆ ಬಯೋಸ್ಫಿಯಾ ರಿಸರ್ವ್ಗೆ ಗೊತ್ತುಗ ತರಗ್ಗಿ ಕುರುಮ್ಗೆ ಮಸೆಕ್ಕೆ ಬಾರದು ಎಲೀಗ ದನಿ ಕುರಿಯ ಎಗೊತು ಲಾಮತೊಳ ಲಾಮತೊಳಗ ಮಿಮಸ್ರೋ ಕುರಿಯ ಗೆಂದಿಯುಮ ಕುರಂಜಹೆಗ್ಗಿನ ಮಸೆಕ್ಕೆ ತಕ್ಕೆ ದಣಿ ಕುರುವೆಮು ಖಾಸಕೊ ಲಾಮತೊಳು ಬಯೋಸ್ಫಿಯಾ ರಿಸರ್ವ್ ಕಂಗ್ ಹೆದುಮ ಬೇಡುಮ ಅಲಿಯ ಕಿಯುಂತ ಮಿಹಾರು ನಿಮಿಫ ಆಕಮಶ ಮಿಹಾರು ಕುರಿಯದ್ದನಿ ರೈತುಂ ಹೇಲುಂತರಿ ಕುರುಮ ಮಿಕಮುಗ ಆಮುಂಗೆ ಖಿಯಾಲು ಹೋದುಮ್ಗೆ ಮರುಹಲಾಕಮಂಗ್ ಎಬುಜಾರಾಯಿಂ ವಿದಾಳ್ಬೆ ಮಿಗಿತುರು ಲವಿಯನತೊಳು ಬಯೋಸ್ಫಿಯಾ ರಿಸರ್ವಕ ಬದಲು ಕುರುಮ ಬೇಣುವ ಫಣ್ಣಿ ಮಸೆಕೆತವೆಸ್ ಕುರಿಯದ್ದಾಕಂವೆಸ್ ಎಬುಜಾರಾಯಿಂ ಫಾಹಗ ಕುರೆವೆ ರೈತುಂಗೆ ಮಜ್ಲಿಹುಗೆ ಹಿತದು ಉತುರು ದಾಯಿರಾಗೆ ಬೈ ಇಲೆಕ್ಷನ್ಗೆ ವೋಟ್ ಲುಮ ಬೇಣುವ ಫುಷಿತಂಗ್ ಅಣ್ಣ ಬುಧದ್ವ ಫುಣವಾಣಿಕಮ ಇಲೆಕ್ಷನ್ಸ್ ಕಮಿಷನ್ ವಿದಾಳ್ವೆಜ್ಜೆ ರೈತುಂಗೆ ಮಜ್ಲಿಹುಗೆ ಹಿತದು ಉತುರು ದಾಯಿರಾಗೆ ಗೊಂಡಿ ಹುಸುಮ ಗುಳಿಗೆಂಗ್ ಈ ಗೊಂಡಿಯ ವಾದ ಕುರುಮ್ಗೆ ಹುಳುವಾಲಿ ಮುದ್ದತುಗ ಕುರ್ಮತ್ಲಾ ಫನಿ ದೆ ಕ್ಯಾಂಡಿಡೇಟು ಐ ಪಿ ಎನ್ ಸಿಗೆ ಫರಾತುಂ ವಾದ ಕುರವ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅಹಮದ್ ಸಾಯಿದು ಎಂ ಡಿ ಪಿಗೆ ಫರಾತುಂ ವಾದ ಕುರವ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅಬ್ದುಲ್ಲೋ ಸೋದಿಗ್ ದುನಿಯಾಗೆ ದುಂಫತುಗೆ ಇಸ್ತಿಮಾಲು ನುಕುರ ದುವಸ್ ಮೇದು ಫಾಹಗ ಕುರ ಮುಂದಾಯಿರು ದುಂಫತ ದಿಕುಳ ಸರ್ಕಾರುಂದನಿ ಮುಹಿಮು ಫಿಯೋಳು ತಕೆ ಅಳುವ ಇಕಂಕನ್ ತಂಫೀಸ್ ಕುರಬಮು ಮಿ ಫಿಯೋಳು ತಕ ಏಕು ದುಂಫತುಗೆ ನುರಕ್ಕಾ ತೆರಿ ವಬಾಯನ್ ಸಲಾಮಿವುಮ ಇತುರು ಹಿವ್ವರೆ ನೆರೆ ಏಕಮು ಮಿಂಜೂಮಂ ಅಜುಂ ಕಣಳಾಗೆ ಮಸಿಕಿ ಕುರವಿದಾನೆ ದುಂಫತುಗೆ ಇಸ್ತಿಮಾಲು ಕುರ್ಮಕಿ ಏಗ ಸಿಹಿ ಎತ ಗೆಲ್ಲುಮಕ ದಿರಿಯುಳುಮ್ಗೆ ಕೊಮ್ಮೆ ಸಿಸಾಬಿಗ ಕುರ್ಮೆತ್ಲಾಂಜೆ ಕಮೆ ರಾಜ್ಯಗ ಇತುರುವ ಮುಂದಾ ಗಂಗೆ ನಾರಾಗಿನ ಬಲಿತ ಫೆತುರುಮ್ಗೆ ಸಬಬ್ ತೊಗೆ ತೆರೆಗ ಎಸ್ ಸಬಬ ಕೀವಸ್ ದುಂಫತುಗೆ ಇಸ್ತಿಮಾಲು ಕುರುಂಕಮ ಸಿಹಿ ಮಾಹಿರು ಫಾಗ ಕುರವ ಆಬಾದಿಗ ತೇವಿಸ್ ಇನ್ಸತ್ತ ಮಿ ವಬಾಗ ಜಹಿಫವಾಯಿರು ರಾಜ್ಯಗ ಗಂಗೆ ನಾರಾ ಬಲಿತಕುಗ ನಿಯಾವಿ ಮೀಹು ಗದದ್ದನಿ ಅಹರುಂ ಅಹರಂ ಇತುರುವಮು ಮಿಹರು ಗಡಿ ಎಗಾರ ಗಡಿ ಹೈ ಮಿನಿಟ್ ಮೀ ದಿವಿ ರಾಜ್ಯಗಡು ಯುಕ್ರೇನ್ನ ದೆಕುಳ ಕುರುಮುಂದ ಹಂಗುರಾಮ್ಯಾಗ ರಷ್ಯಾಗ ಸಿಫಾಮ್ ಮರುವ ಮುಂದ ನಿಸ್ಬೈ ಫಾಯ್ತ್ ವಿಹರಾಳ ಬಲಾಯಿರು ತಿಂಗುಣಿಯಂಗ್ ಇತುರುವೆ ಯುಕ್ರೇನ್ಗೆ ಬಿಂತಕಂಗ್ ಐಗ್ಗದ ಕುರುಮುಗ ಹೋದ ಮುಂದಿಯ ಕುರಿಯರುಂತ ಮಡು ಜೈಫವಾಕಂಗ ಮಸ್ರಹು ದಿರಾಸಾಕುರ ಇದಾರಾತಕ ಜಮ್ಮಿಯಾತಕುಂ ಬುಣಿಫಿ ಮಿಕಂಗ್ ಹಾಮೆ ಫಣಿ ಅಮೆರಿಕಾಗ್ ಡಿಫೆನ್ಸ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಏಜೆನ್ಸಿ ಡಿಎಎ ಅದಿ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಫಾರ್ ದಿ ಸ್ಟಡಿ ಆಫ್ ವೋಯಿನ್ ISW ತಯಾರು ಕೊಫ ದಿರಾಸಾ ರಿಪೋರ್ಟ್ ತಕು ಮಿಯಾರುಗೆ ಪ್ರಥಮ ಕ್ವಾರ್ಟರ್ಗ ದ್ನಿ ಪ್ರೋ ಪೆತ್ರೋಸ್ಗೆ ಹತರಸ್ತೇಕ ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಸರಹದ್ದೆ ಯುಕ್ರೇನು ಮಿನಿಮಂ ಕೊಫ ವಾಯಿರು ಮಿಯಾರುಗೆ ಮಿಹಾತನ ರಷ್ಯಾಯಂಗ್ ಹಿಫಿಫಣಿ ಜುಮ್ಲಸತೇಕ ಹತರು ಅಕ ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಸರಹದ್ದೆ ಕಮ್ಗ ಡಿಐಎಗೆ ರಿಪೋರ್ಟ್ಗ ಫಾಹಗ ಕೊಫವೆ ಮಿಗಡಿಗೆ ಖಬರ್ ನಿಮ್ಮ ಆಲಮ್ಗೆ ಕುರಿ ಸುರಖೀತ ದಣ್ಣವಾಲನ ಮಾಲ್ಡೀವ್ಸ್ 2.0 ಮಶ್ರೂ ಆಯ್ಕು ಲಾಮರ್ಕಜಿ ನಿಜಾಮಿಗೆ ತೆರೆ ಖಿದ್ಮತ್ಗೆ ಫಿಂವರು ರಂಗಳು ಕುರುವಿ ಹರದನಾವೆಗಿನ ದಾಣಿಕಮ ಮಾಲ್ಡೀವ್ಸ್ ಇನೋವೇಷನ್ ಅಂಡ್ ಡಿಜಿಟಲ್ ಕಂಪನಿ ಮೈಂಡ್ಕೋಗೆ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡಿರೆಕ್ಟರ್ ವಿದಾಳ್ವಿಜ್ಜೆ ಗೌಮಿ ಏರ್ಲೈನ್ ಮಾಲ್ಡೀವಿಯನ್ಗೆ ಫ್ಲೀಟ್ಗೆ ಬೇಣುಂಕುರ ಮುಂದಾಡೆ ಷಟಿಕ್ ಅಶೆಗ್ಗೆ ಬೋಟ್ ತಂಗ್ ಆ ಕುರುಮ್ಗೆ ಮಶ್ರೂಗೆ ದಶುಂ ಇತುರುದ್ದೆ ಎಟಿಆರ್ ಮತಿಂದ ಬೋಟ್ಗೆ ನೌಮಂಗ್ ಓರ್ಡರ್ ದೀಪವಾಕಮ ಈ ಕಂಪನಿಗೆ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡಿರೆಕ್ಟರ್ ವಿದಾಳ್ವಿಜ್ಜೆ ಯುಕ್ರೇನ್ನ ದೆಕುಳ ಕುರುಮುಂದ ಹಂಗುರಾಮ್ಯಾಗ ರಷ್ಯಾಗ ಸಿಫಾಮ್ ಮರುವ ಮುಂದ ನಿಸ್ಬೈ ಫಾಯ್ತ್ ವಿಹಾರ ಅಳ ಬಲಾಯಿರು ತಿಂಗುಣಿಯಂಗ್ ಇತುರುವೆ ಯುಕ್ರೇನ್ಗೆ ಬಿಂತಕಂಗ್ ಐಗ್ಗದ ಕುರುಮ್ಗ ಹೋದ ಮುಂದಿಯ ಕುರಿಯರುಂತ ಮಡಿಜೈಫಾಕಂಗ ಮಸ್ರೋ ದಿರಾಸಾಕುರ ಇದಾರ ತಕ ಜಮ್ಮಿಯಾತ ಕುಂಬುಣಿಫಿ ಮೆಹಸಾಬುಂದಿ ರಾಜ್ಯಗಡುಗೆ ಎಗಾರಾಗ ಖಬರ್ ದಣ್ಣವಾಣಿ ಮುನಿ ಅಸ್ಲಾಮು ಅಲೈಕುಂ
1: ಎಂಗಾಸ್ ಹತರಸ್ತೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹಣ್ಣುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
2: ದಿವೆಹಿರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹೊರಗೆ ಎಂಬೆಸ್ ಎಂಬೆಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂ ಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇ ಹೋಗುತ್ತೆ
1: ಪಿಎಸ್ಎಂ ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ ಎಂ ಎಸ್ ಅಡು ಹಾಲವೇಣೆ
2: ಟಿವಿ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿ ಎಸ್ ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲವೇ
1: PSM Air. iOS adi Android phone takun download kurevene.
2: PSM Air.
1: Avaha phone download kurappa.

మీగనిస్తే హఫ్తాగవాహక మిసిల్స్లాగా మిహారు స్కినిస్తా వాహక షాయినా మీ అల్ఫాలలా ముఫీదా మొహమ్మద్ హదియా కురవాఫా వాహకే. ఇతరు బావరినకి సీమా ఆష్తా అబ్దుల్ కరీం, హుషా మొహమ్మద్ ఫలీన్, హబీబా రమ్లా ఇబ్రాహిం, వహీదా రసత్ రషీద్, సల్మా అహ్మద్ రమ్లా, లుబానా నాష్తా అహ్మద్, అది షాయినా అజీజా ఫారూక్. ఖుషేళి మరియమాత్ ఫాదనాన్ ఉఫతా ఇక్లవాలి ఫాతిమత్ వహీద మిసిల్స్లాగ్ కురియంగ్ బేవిస్తావతరోమ్ అల్గునే శత్నసి మక్కివెలాన. అస్సలాము అలైకుం.

అది మిదునియేగా హక్కు గుతుం ఎక్కిబావి ఖణుమీహకు ఆఖర్ ద్వహుగా విశ్వాణి ఖణుమీహి కంగే ఏనా వాహుషి మగు గెల్లిఫావా మీహు కంగే.

ఐషా నమాజ్ ఖాయిమ్ కురవ్వాష్ అది ఫతిస్ నమాజ్ కురవ్వాష్ హమ కషవరం ఫతిస్ నమాజ్కి రేగనుగె మలాయికతున్నాయి దువాలుగె మలాయికతుంగె ఫరాయిప్పుడుం హెకి లిబిగెం వా నమాజ్ ఇక్కం గావియే.

వాష్ హక్కు తెలు గొంగ్ అతి విజ్జే అది బాతులు గొన్నెతి ఫిలా హింగజ్జే హమ కషవరం బాతులకి నెతివే ఫిలా దనివి ఇచ్చకంగావే.

తాను మూమెనున్న రహ్మతాయ్ షిఫా ఖంగావా తకితి బావాలవమే అది ఎకురువాను అనియావిరివి మీహున్న గెల్లుమె మెనువి ఇతురెన్నువా ముట్టే.

ఎకలేగ ఫాన్ విదాళ్వి హమ కషవరం భయా విగింవా ఐబ్రత్తకిక్కంగా మిము అజ్జా తబ్బావా లెవ్వి ఉడు తఖాయ్ బింగ వెరి రస్కలాంగ ఫియవ ఎహిం ఫరాతే నూంఖం ఖలే రంగళ దన్నాను ఏ ఫిరౌన్ హమ కషవరం అహురెన్న యకీవని ఖలియకి గెల్లి హలాక్ విఫావా మీహిక్కంగే.

0: మీ అరగడి హైక్ గడి సాడే సమినిట్ మీ దివీరాజ్ చేకాడు మిగడి అడుగుడు మీ తిన్నవాళ్ళని అమిల ఫరాతోకి తిండవు అడుగుడు మీగే బప్ప బా కుడలకిలు రోషణిగే ఇబ్రాహిం ఆదమ్మణి దేహ సబ్బీస్ మే ఏకాభియుగణి ఆవిఫై వి మా బప్పగి మచ్చం ఎవెస్ తరణ్యను అత వసీయ తివ్వాణమ ఎమ్మస్తూగి తెరేగా అడుగుడు మిన్నా గుడువా ఎక్కడిని మెవుంగిది మే ఆ ఇలాగే ఫరాతుం ఏమినిత్ సమాహత్ ఫోన్ హతెన్నువయం అషే హయం ఎకే హయస్సుమే సమాహ్ ఇబ్రాహీం ఫోన్ నువయం హతి దే హతె ఫహే ఎకెం ఎకే ఫాతిమత్ నజాహత్ ఫోన్ నువయం ఎకె దే ఫహె ఫహెం ఎకె దే ఆయిషత్ నజహత్ ఫోన్ నువయ్ ఫహెం అషే అషె సుమె సుమెం హతే అడుగుణమెంగే మమ్మ హా వైట్ స్ట్రీమ్ మాఫ్ కురవా హా వైట్ స్ట్రీమ్ అమీనా ఇబ్రాహీం వణి దేహా సబ్బిస్ మే బావిహుగణి ఆవిఫే వీమా మమ్మగి మచ్చం ఎవెస్ తరణ్యన్వత వసీయతి వాణమ ఫణర దొహగి తిరేగా అడుగుడు మిన్నా గుళువా ఎకణిమవుంగిది మే ఆ ఇలాగి ఫరాతుం హైసం షరీఫ్ ఫోన్ నువయం హతెన్ నువయ దే తే హతరిం హయే సాదియా అహ్మద్ ఫోన్ హతెన్ నువయం ఎకే హయం ఎకే హయన్ నువయ సామియా అహ్మద్ ఫోన్ హతెన్ నువయం హయే దే దే దేం అషే ఫాతిమత్ షర్మీలా ఫోన్ హతెన్ అషే ఫహే ఫహెన్ ఎకే అషే ఫహే అడుగుణమెంగే బప్ప నూన్ వెలిదు మూణి మాగే హారూన్ హుసేన్ వణి ద్యా సబ్బిస్ మే ఫణరాగణి అవిఫే వీమా బప్పగే మచ్చం ఎవెస్ తరణ్యన్వద వసీయ తివ్వాణమ దేహా సబ్బిస్ జూన్ ఫణరాగే కురిం అడుగుణ మిన్నా గుళువా ఎకణి మెవుంగిది మే ఆ ఇలాగే ఫరాతుం ఖదీజా హారూన్ ఫోన్ హతెన్ నువయం హతే తినే తినే హతెన్ ఎకే ఫరీదా హారూన్ ఫోన్ నువయం హై తినే తినెం ఎకే తినెం ఎకే ఆయిషత్ హారూన్ ఫోన్ హతెన్ అషెన్ హతరే హతరెన్ హతే ఎకెన్ హతరే అడుగుణమెంగే బప్ప దఫ్తరు నంబర్ ఎకెన్ హతరెన్ ఎకెన్ అషే అలీ జుబైర్ వణి దేహా సబ్బిస్ మే బావిహుగణి ఆవిఫే వీమా బప్పగి మచ్చం ఎవెస్ తరణ్యన్వత వసీయతి వణమ దేహా సబ్బిస్ జూన్ ఫణరాగె కురిం అడుగుణమెన్న గుళువా ఎకణిమెవుంగిది మే ఆ ఇలాగె ఫరాతుం ముదాఫిక్ జుబైర్ ఫోన్ హతెన్ అషెన్ అషే దేన్ అషే ఫహె సుమే మురాఫిక్ జుబైర్ ఫోన్ హతెన్ హతెన్ హతరే దేన్ హతే అషే తినే మరియం జరీరా ఫోన్ హతెన్ అషెన్ హతరే నువై తినే అషెద్దే అడుగుణమెంగే బప్ప రా ఇన్నమాదు నసీమి విలా మొహమ్మద్ నసీం వణి దేహా సబ్బిస్ మే తేవిహుగణి ఆవిఫయే వీమా బప్పగి మచ్చం ఎవెస్ తరణ్యన్వత వసీయ తివ్వాణమ ఎమ్మస్తూగ తిరేగా అడుగుణ మిన్న గుడువా ఎకణి మెవుంగిది మే ఆ ఇలాగి ఫరాతుం అబ్దుల్లో ఫయాజ్ ఫోన్ హతెన్ అషెన్ హతే అషె సుమే ఫహెన్ ఎకే అహ్మద్ విషామ్ ఫోన్ హతెన్ నువయన్ ఎకే సుమెన్ ఎకే సుమెన్ అషే హుసేన్ సఫా ఫోన్ నువయన్ అషెన్ హతే హతెన్ అషే అషెన్ ఎకే ఫాతిమత్ షిఫా ఫోన్ నువయన్ హయ ఫహే నువయన్ నువయ నువయ తినే అడుగుణకి బప్ప నవియణి ఫోముల సమా ఫారూక్ అహ్మద్ వణి దేహా సబ్బిస్ మే సతారాగా నియావిఫే వీమా బప్పగి మచ్చం ఎవెస్ తరణ్యన్వత వసీయ తివ్వాణమ ఎమ్మస్ తోగితిరేగా అడుగుండా గుళువా ఎకణి మెవుంగది మే ఆ ఇలాగి ఫరాతుం ఫారిష్ ఫారూక్ ఫోన్ నువయన్ నువయన్ నువయ తినే తినే సుమె సుమె అడుగుణమెంగే బప్ప వావ్ ఖాణి ఆదమ్ అలీ వణి దేహా సబ్బిస్ మే బావిహుగణి ఆవిఫే వీమా బప్పగి మచ్చం ఎవెస్ తరణ్యన్వత వసీయ తివ్వాణమ ఎమ్మస్తూకి తిరేగా అడుగుణమిన్నా గుళువా ఎకణి మెవుంగది మే ఆ ఇలాగి ఫరాతుం సామిహ్ అహ్మద్ మాఫ్ కురవా సామిహ్ ఆదమ్ ఫోన్ హతెన్ అషే నువయ్ హతె తినే ఫహెన్ అషే షాహ్ ఆదమ్ ఫోన్ హతె దే దే హతె ఫహే ఫహెన్ హతే అడుగుణమెంగే లొబ్బతి బప్ప షవేణి కొమండు బారణ అబ్దుల్లో ఇబ్రాహీం వణి దేహా సబ్బిస్ మే హతావిహుగణి ఆవిఫే వీమా బప్పగి మచ్చం ఎవెస్ తరణ్యన్వత వసీయ తివ్వాణమ ఎమ్మస్తూగ తిరేగా అడుగుణమిన్నా గుళువా ఎకణి మెవుంగిది మే ਆਇਲਾਗੇ ਫਰਾਤੁਨ ਮੁਹੰਮਦ ਅਬਦੁੱਲੋ ਫੋਨ ਹਤਿਰ ਨੁਏ ਦੇ ਫਹਿੰ ਇਕਿੰ ਹੈ ਇਬਰਾਹਿਮ ਰਸ਼ੀਦ ਫੋਨ ਨੁਏ ਫਹਿੰ ਇਕੇ ਹੈ ਫਹਿ ਤਿਨੇ ਫਹਿ ਐਮਿਨਤ ਅਬਦੁੱਲੋ ਫੋਨ ਨੁਏ ਅਸ਼ਿੰ ਹੈ ਹਾਇੰ ਹਾਇੰ ਹਤਰਿੰ ਅਸ਼ੇ ਨਸੀਮਾ ਅਬਦੁੱਲੋ ਫੋਨ ਨੁਏ ਹਾਇੰ ਹਤਰੇ ਅਸ਼ਿੰ ਹਾਇੰ ਇਕਿ ਤਿਨੇ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ಬಪ್ಪ ಬಾ ತುಳಾದು ಒಫ್ದಾರ್ ಮುಹಮ್ಮದ್ ಉಮರ್ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬೀಸ್ ಮೇ ಹತಾ ವಿಹುಗಣಿಯಾವಿಫೆ ವೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚಂಗ್ ಎ ವಿಸ್ತರಣ್ಯ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ದೇಹಾ ಸಬ್ಬೀಸ್ ಜೂನ್ ಹತಾ ವಿಹುಗೆ ಕುರಿಂ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಏಕಣ್ಣಿಮೆವಂಗೆದೆ ಮೇ ಆ ಇಲಾಗೆ ಫರಾತುಂ ಇಬ್ರಾಹಿಂ ಜುಬೈರ್ ಫೋನ್ ಹತೆಣ್ಣುವೈಂಗ್ ಹಯೆ ಹಯೆಂಗ್ ಹತರೆ ಅಶೆಂಗ್ ಹತೆ ಮರಿಯಂ ಶಿಯಾಜಾ ಫೋನ್ ನುವೈಂಗ್ ಹತೆಣ್ಣುವಯೆ ತಿನೆ ನುವಯೆ ದೇ ತಿನೆ ಅಳಗುಣ್ಮೆಗೆ ಲೋಭವತಿ ಬಪ್ಪ ಕಾಫ್ ಮಾಲೆ ಹಾರ್ ನೌತ್ ಹೌಸ್ ಅಹಮದ್ ನಸೀಮ್ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಮೇ ವಿಹಿಗಣಿಯ ವೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚಂ ಎ ವಿಸ್ತರಂಜ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ತಿಮ್ಮಸ್ತುಗೆ ತೆರೇಗ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಎಕಣ್ಣಿ ಮೆವಂಗೆದೆ ಮೇ ಆಯಿಲಾಗೆ ಫರಾತುಂ ಅಹುಕಾಮ್ ಫೋನ್ ನುವೈಂಗ್ ಅಶರ್ ನುವೈ ಎಕೆ ನುವೈಂಗ್ ಎಕೆಂಗ್ ಎಕೆ ಮೊಹಮ್ಮದ್ ಉಶಾಮ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಅಶರ್ ಸುಮೆ ಸುಮೆ ಸುಮೆಂಗ್ ಅಶಿಂಗ್ ಹತರೆ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ಲೊಬ್ಬತಿ ಮಮ್ಮ ಹಾಲಿಫ್ ದಿದ್ದು ದಿಗ್ಗಾಗಸ್ತುಷ್ಗೆ ಫರೀದ್ ಅಹಮದ್ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಮೇ ವಿಹಿಗಣಿಯಾವಿಫೆ ವಿ ಮಮ್ಮಗೆ ಮಚ್ಚಂಗ್ ಎ ವಿಸ್ತರಣ್ಯ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಜೂಣೆ ಕಾವಿಂಗ್ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಏಕಣ್ಣಿಮೆದು ಮೇ ಆಯಿಲಾಗ ಫರಾತುಂ ಮೊಹಮ್ಮದ್ ತೌಫೀಕ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತೆಂಗ್ ನುವಯೆ ಏಕೆ ನುವಯಿಂಗ್ ಅಶೆಫ್ ಫಹೆ ಆದಮ್ ರೌಫ್ ಫೋನ್ ನುವೈಂಗ್ ಹಯ ತಿನೆ ಎಕಿಂಗ್ ಹಯೆ ಫಹೆದ್ದೇ ಮಿದುಹತ್ ಅಬೂ ಬಕುರ್ ಫೋನ್ ನುವೈಂಗ್ ಹತೆಂಗ್ ಹಯೆ ಎಕೆ ಫಹೆಂಗ್ ಎಕಿಂಗ್ ಹತೆ ಅಹಮದ್ ತಹಸೀನ್ ಫೋನ್ ನುವೈ ಮಾಫ್ ಕೊರ್ವ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತರೆದ್ದೇ ಹಯ ತಿನೆ ಹಯಂಗ್ ಹಯೆ ಅಳಗೊಂಡ್ಮೆಂಗೆ ಲೊಬ್ಬತಿ ಬೇಬೆ ಗಾಫ್ ದಾಲ್ ತಿನದು ಸ್ಲಿಪ್ಗೆ ಅಬ್ದುಲ್ ಸಮದ್ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಮೇ ಸತಾರಾಗೆ ಸತಾರಾಗಣಿಯಾವಿಫೆ ವೀಮಾ ಬೇಬೆಗೆ ಮಚ್ಚಂಗ್ ಎ ವಿಸ್ತರಣ್ಯ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ಎಮ್ಮಸ್ತುಗು ತಿರೇಗ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಏಕಣ್ಣಿ ಮೆವುಗೆದೆ ಮೇ ಆಯಿಲಾಗೆ ಫರಾತುಂ ಹಲೀಮಾ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತರೆಂಗ್ ಹತರೆ ದೇಂಗ್ ಎಕೆ ತಿನೆ ಸುಮೆ ಮುಹಮ್ಮದ್ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಫೋನ್ ಹತೆ ತಿನೆ ತಿನೆ ಹತರೆ ದೇಂಗ್ ಹಯದ್ದೇ ಸರೀಫಾ ಅಬ್ದುಲ್ಲೋ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತೆಂಗ್ ಎಕೆ ದೇ ಸುಮೆಂಗ್ ಅಶೆ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ಲೊಬ್ಬತಿ ಬಪ್ಪ ಗಾಫ್ ದಾಲ್ ತಿನದು ಕಾಬಣ್ ಅಲ್ ಮರ್ಹೂಮ್ ಅಬ್ದುಲ್ಲೋ ಹಸಂ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಮೇ ಅಶಾರವಣದು ಹುಣಿಯಾವಿಫೆ ವೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚಂಗ್ ಎ ವಿಸ್ತರಣ್ಯ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ಎಮ್ಮಸ್ತುಗೆ ತೆರೆಯಗ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಏಕಣ್ಣಿಮೆವಂಗೆದೆ ಮೇ ಆಯಿಲಾಗೆ ಫರಾತುಂ ಅಹಮದ್ ಸಫೂರ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಅಶೆಂಗ್ ಹತರೆ ಹತೆ ತಿನೆ ದೇ ಮೊಹಮ್ಮದ್ ಶಾಬಿನ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹಯ ಫಹೆ ಸುಮೆಂಗ್ ಅಶೆ ಹಯಣ್ಣುವೆ ಮರಿಯಂ ಶಿಮಾ ಫೋನ್ ನುವೈ ನುವೈ ದೇ ತಿನೆ ದೇಂಗ್ ಎಕೆಂಗ್ ಹತೆ ನಸೀಮಾ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತರೆಂಗ್ ಹತರೆ ಹತೆಂಗ್ ಅಶೆ ಸುಮೆಂಗ್ ಎಕೆ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ದರಿಫುಳು ಕಾಫ್ ಮಾದೆ ವಾವ್ ಸಣಂ ಅಲಿ ಸಾಮಿನ್ ಮೊಹಮ್ಮದ್ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಮೇ ಅಶ್ಗಣಿಯಾವಿಫೆ ವೀಮಾ ಅಲಿ ಸಾಮಿನ್ಗೆ ಮಚ್ಚಂಗ್ ಎ ವಿಸ್ತರಣ್ಯ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ತೀರಿಸ್ತುಗೆ ತೆರೇಗ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಏಕಣ್ಣಿಮೆದು ಮೇ ಆ ಇಲಾಗೆ ಫರಾತುಂ ಮೊಹಮ್ಮದ್ ನಸೀಮ್ ಫೋನ್ ಹತೆಣ್ಣುವೆ ಫಹೆ ತಿನೆಂಗ್ ಹತೆ ದೇಂಗ್ ಹತೆ ಅಹಮದ್ ಶಿನಾನ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತೆ ಸುಮೆ ಸುಮೆಣ್ಣುವೆ ಸುಮೆಣ್ಣುವೆ ಐಷತ್ ಶಾಯಿನಾ ಫೋನ್ ಹತೆಣ್ಣುವೆ ನುವೆ ಹತೆಣ್ಣುವೆ ಹತೆಂಗ್ ಹಯೆ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ಕೊಕ್ಕೊ ಕಾಫ್ ಮಾಲೆ ಸಿಲ್ವರ್ ಡ್ರೀಮ್ ಅಹಮದ್ ಶಫ್ರಾಜ್ ವಣಿ ದೇಹಾ ಸಬ್ಬಿಸ್ ಮೇ ಬಾವಿಹುಗಣಿಯಾವಿಫೆ ವೀಮಾ ಕೊಕ್ಕೊಗೆ ಮಚ್ಚಂಗ್ ಎ ವಿಸ್ತರಣ್ಯ ನೋತ ವಸಿಯ ತೆವ್ವಾಣಮ ಎಮ್ಮಸ್ತುಗೆ ತೆರೇಗ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಗುಳುವಾ ಏಕಣ್ಣಿಮೆದು ಮೇ ಆಯಿಲಾಗೆ ಫರಾತುಂ ಮೂಮಿನಾ ಅಲಿ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತೆ ದೇ ಹತೆಂಗ್ ಅಶೆ ಸುಮೆ ಸುಮೆ ಮುಹಮ್ಮದ್ ಅಫ್ರಾಹ್ ಫೋನ್ ಹತೆಂಗ್ ಹತೆಂಗ್ ಅಶೆ ಹತರೆಂಗ್ ಹತರೆ ತಿನೆ ಸುಮೆ ಮಿಹಾರ್ ಗಡಿಂಗ್ ಹೈಕ್ ಗಡಿ ಫನ್ ಸಾಸ್ ಫಸ್ಟ್ ಮಿನಿಟ್ ತಿಬೆ ಫುಳುಂಗ್ ಅಡೋ ಸಮಿತಿಗೆಂದವಣಿ ತಿವೆ ರಾಜ್ಯಗೆ ಅಡು
1: ಅಂಗಾದಿ ഫുങ്കണ്ണാദി മുണിഫോയ് ഫിലുവാ ദിനുമുഗ
2: തെതുവെരികം മായകോ
1: എക്വെരികം മായകോ
2: ഏറുവെസ് മിഹാറുവെസ് രയിതുന്നായകോ രയിതുന്ന എമ്മെ ഗാതുഗ ദിവഹരാജ്യകെ അടു
1: എങ്ങാ സതർസ്തേക സാളിസ് നുവെ കിലോ ഹേർട്സ് മീഡിയം വേവ് അഡ്ഡി ഹനുവെ മെഗാ ഹേർട്സ് എഫ് എം ബാൻഡ്

ගඩින් රේගඩු එගාරජෙහි අසවමන්තය ගෙන්දවනී දිවෙහි රාජ්‍යය ගඩු అస్సలాము అలైకుం దివిరాజే గడుకే లోబెతి ఏహున్ తెరిన వరం ఉఫావెరి వగుతక వర ఉఫావెరి వర హిగ్గం వగుతు కొలకం ఎదెము మిరేవిస్ మిగడిగ మి బద్దల్ కొల్లి స్క్రీన్ మి షోయాయకు మిరేవిస్ స్క్రీన్ మి షోయాకు మి బద్దల్ కొల్లి అడుగండి అజీజా ఫారూక్ కొరియా

0: మంగోళయా హైద్యా పసార్పురం కి మునాసిబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకకుం దిహేక గదొల రస్మి దనుక
0: దివే హిరాచే
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిట్ టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివే రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివే రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగండు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివే రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్న గిన పాయింట్ హోదా తేతి
0: దివే ఫుట్బాల్ హత్య పసార్ పురం గమనాసవతు గబాప డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివే గౌమే టీమ సాబస్ సినిమ దండు పురాల మాహి
0: దివే గౌమే టీమ సాబస్ సినిమ దండు పురాల మాహి
2: ಕುಡಕುಜ್ಜಕ ದೇರಗುತೆ ವಾಕ ಎವ್ವೆಸ್ ಮಿಹಕು ನೇದೇನೆ ಕಬೂಲ್ ಕುರನ್ ದತಿನಮವೆಸ್ ಕುಜ್ಜಾಗೆಮ ಗಾತು ಗವಾ ಮೀಹುಂಗೆ ಫರಾತುಂವೆಸ್ ಹೀವೆಸ್ ನುಕುರ ಕಾಲ ಅಣಿಯಾಯ ಲಿಬಿದಾಣೆ ಜಿನ್ಸಿ ಗೊತುಂ ಕುರ ಗೋಣಾತ ಜಿಸ್ಮಾನಿ ಅಣಿಯಾತ ನಫ್ಸಾನಿ ಗೆಲ್ಲುಂತ ಅದು ಇಹುಮಾಲೂಮುಗೆ ಸೌಬುಂದಿಬೆ ಗೆಲ್ಲುಂತ ಮದೆನ್ನು ಮಿಫದ ಅಮಲ್ತಕುಂ ಕುಡಕುದಿನ ರಕ್ಕಾತೆರಿ ಕುರುಮ ಅಳಂಚೆ ಫಿಯವಳುತ ದಿನಗಣೆ ಮಿಕಮ ದಿಕ್ಕೊಳ ಹರಕಾತೆರಿ ವಮ ಎಹಿ ಹೋ ದೆವ್ವುಮ ಸಾಧಬಾರೆ ಗುಳುವ

0: Donito era checlar.
1: Khabar ukadi.
0: బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్. మీ తివి రాజ్య గారికి ఖబర్గడి ప్రోగ్రామ్. మీరు ఏ ఖబర్గడి ప్రోగ్రామ్ తివి ఫునామి బద్దలుకురని అనుకుంటుంది. మీరు ఏ ప్రోగ్రామ్ కలుగురమే గెనిస్తే ముహిమ్ము ఖబర్తోకి సురక్షితోకి తిరేగా దుంఫతా గుళే ఇతురు నొరక్కాతకు జువాన్ జీవ్ రక్కాతిరి కురంగా సాబిత్ కమాయకు సర్కారు దిమితి వెనుకంగా రైసు జుమ్హూరియా విదాడు దుంఫతికి ఇస్తిమాల్ కురా మీహు మధుకురమ ఫసార్కి కౌమి కెంపెయిన్ సర్కారు ఇఫ్తితాహ్ కురం. మజ్లీహుకి నాయబ్ రైస్ కమికి మకాము అహ్మద్ నాజిమ్ ఇస్తిఫా దిబ్బం. కురియంగం హతర్ మస్తుకు తెరేక కొంటైనర్ స్కేనర్ ఎగేనెస్ ఆపరేషన్ నెరవేనకమా దాఖిలీ సలామత మసిక్కి తిరుకమా ఫన్నియాత బి వజీర్ విదాడు. హిజ్బుల్లాకి వరగద రొకెట్ హమలాత గాయకు యహూదీ సిహుమకి తెరియబెట్టు అదివస్ ఇతర ఖబర్తా.